ఫహె ఎదెకండు దెమెదు గుళును హిసాబ ఎదెకలున్న వాసలు వెవును హిందు ఎదెకలుంగె ఎకుగా గెందెవి లొనుళి మహుగె మతిం ఎదెకలుం హందుమని తిజ్జి ఫహె ఏరు ఎమస్ హని హని మగకున్ లాగిం ఖండుగ తెరయం హింగజ్జే.

0: ఫుట్బాలయ హైద్య ఫస్సార్ ఫురుంగి మునాసబతుగా బాబా డైమండ్ జూబ్లీ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ టోర్నమెంట్
1: జూన్ నౌ ఏకపుంది హేక గదొడు రస్మి దనుక
0: దివహి రాజ్య
1: బంగ్లాదేశ్
0: పాకిస్తాన్
1: అది ఆఫ్ఘనిస్తాన్ వాదుగ్రా మిట్ టీవీఎం ఎస్ టీవీ అది దివహి రాజ్య కడు వగుతుంగనిస్తే
0: జూన్ ఎవ్వన దుహు హవీరు బంగ్లాదేశ్ పాకిస్తాన్
1: జూన్ ఎవ్వన దుహు రేగండు దివహి రాజ్య ఆఫ్ఘనిస్తాన్
0: జూన్ హతరవన దుహుగి హవీరు దివహి రాజ్య పాకిస్తాన్
1: జూన్ హతరవన దుహుగి రేగండు ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్
0: జూన్ హైవన దుహుగి హవీరు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్
1: జూన్ హైవన దుహుగి రేగండు బంగ్లాదేశ్ దివహి రాజ్య
0: జూన్ దివహన దుహుగరే ఫైనల్ మ్యాచ్
1: ఫైనల్ మ్యాచ్ గబద పురాణి ఎన్ మెగిన పాయింట్ హోదా దేతి
0: దివహి ఫుట్బాలే హద్దియ ఫసార్ ఫురుం గ మునాసబతు గ బాబా డైమండ్ జూబ్లీ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ టోర్నమెంట్
1: దివహి గౌమి టీమ సాబస్ దినమ దండు ఫురాల మాహి
0: దివహి గౌమి టీమ సాబస్ దినమ దండు ఫురాల మాహి
2: రాణిగా హింగ చుమక మాడు ఆఫాణ
3: జిహాన్ గే మమ్మ మేణ బద్దలు కొల్లం గెంగుస్ పదాశ
4: కుచ్చ కుడుంగి పేళత
5: కుజ్జకు వేణు ఇదనక
4: అంగి కుచ్చ కుడు తీ
0: ಎಹಾರಾ ಮಿಹಾರುಗೆ ತಫಾತ್ ಇಹುಸಾಸ್ತವ್ಗೆ ರೇಡಿಯೋ ಡ್ರಾಮಾತ ದಿವಿರಾಜ್ಯಗಡುಗೆ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ಲು ಮಿಹಾರು ಅಡೂಸ್ವಾಲಿವೇನೆ ದಿವಿರಾಜ್ಯಗಡುಗೆ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಅವಹ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಕೊಲ್ಲವಾ.

ఫహే ఈ దిఖండు దెమెదు గుళును హిసాబా ఈ దిఖలున్న వాసలు వెవును హిందు ఈ దిఖలుంగె ఎకుగా గెందెవి లొనుళి మహుగె మతిం ఈ దిఖలుం హందుమని తిజ్జి ఫహే ఏరు ఎమస్ హని హని మగకున్ లాగిం ఖండుగ తెరియం హింగజ్జే.

0: ఫుట్బోళయం హడ్డియ ఫస్సార్ ఫురుంగి మునాసబతుగా బాబా డైమండ్ జూబ్లీ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ టోర్నమెంట్
1: జూన్నోక్ ఏకకుం దిహేక గదొడు రస్మి దనుక
0: దివే హిరాచే
1: బంగ్లాదేశ్
0: పాకిస్తాన్
1: అది అఫ్ఘనిస్తాన్ వాదుగ్రా మిత్త టీవీఎం ఎస్ టీవీ అది దివి రాజ్య గడు వగుతుం గెనస్తేనే
0: జూన్ ఎవ్వన దుహు హవీరు బంగ్లాదేశ్ పాకిస్తాన్
1: జూన్ ఎవ్వన దుహు రేగండు దివి రాజ్య అఫ్ఘనిస్తాన్
0: జూన్ హతరవన దుహుగి హవీరు దివి రాజ్య పాకిస్తాన్
1: జూన్ హతరవన దుహుగి రేగండు అఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్
0: జూన్ హైవన దుహుగి హవీరు అఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్
1: జూన్ హైవన దుహుగి రేగండు బంగ్లాదేశ్ దివి రాజ్య
0: జూన్ దిహవన దుహుగరే ఫైనల్ మ్యాచ్
1: ఫైనల్ మ్యాచ్ గబదు పురాణి ఎన్ని గిన పాయింట్ హోదా దేతి
0: దివే ఫుట్బాల్ హత్య పసార్ ఫురుం గ మునాసబతు గ బాబా డైమండ్ జూబ్లీ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ టోర్నమెంట్
1: దివే గౌమే టీమ సాబస్ దినమ దండు ఫురాల మాహి
0: దివే గౌమే టీమ సాబస్ దినమ దండు ఫురాల మాహి
2: కొరే బడ్ వై బో గోల్ కత్రే వడి ఫుర్తమ గర్ దివే రాజ్యం

మీ హారు గడి రేగండు హ్యాగడ్డి సాళిస్ ఫస్ట్ మినిట్ మీ దివిరాజ్ గడు మీ గడ్డి అడుగుండ మీ దండవాలని ఆమిల్ల ఫరాతో గెద్దెన్నవు అడుగుండ మేగే బప్ప సీను హితదు దాంబువిలాగే అబ్దుల్లా అహ్మద్ వణి తిరిస్ మే దే సభ్యుగాణి ఆఫై వీ మా బప్పగే మచ్చంగ్ ఎవస్తారంజనోత వసియతి వాణమ తిరిస్ జూన్ దే సభ్యుగె కురిన్ అడుగుండ మెన్నా గొడువా ఇక్కడ నిమ్మవు ఎదమే ఆ ఇలాగే ఫరాతుం మొహమ్మద్ ఫహీం ఫోన్ హతెంగ్ హతెంగ్ హతే హతెంగ్ అషే దే సుమే అహ్మద్ రషీద్ ఫోన్ హతె నోయ్ నోయ్ హతె నోయ్ అషె సుమే ఫాత్మత్ షకీలా ఫోన్ హతెంగ్ హతె నోయ్ ఫహె సుమే నోయ్ నోయ్ ఐషత్ ఫహీమా ఫోన్ హతెంగ్ హతెంగ్ హతే నోయంగ్ అషే దే సుమే అడుగణ మెంగే బప్ప లాము దంబిదు నిరిలి అబ్దుల్లా షరీఫ్ అని నావాస్మే దేహ సభ్యుగాణి ఆఫే వీ మా బప్పగే మంచంగ్ ఎవస్తారంజను అత వసి అతె వాణమ ఎమ్మస్తుగ తెరేగా అడుగండ గుళువా ఎక్కడ నిమ్మెం ఎదమే ఆ ఇలాగ్ ఫరాతుం అలీ నియాజ్ ఫోన్ హతె నోయంగెకే సుమెంగెకే దేంగ్ హయ హతెంగ్ హత్ ఫోన్ హతెంగ్ హతెంగ్ హతే ఫహెంగ్ అషే సుమె సుమె అళుగండ్గె లోబేతి బప్ప హెంవేర్ ట్వైలైట్ ఇన్ ఆదమ్ షాకిర్ వణి తేవిస్మే దేహ సభ్యుగాణి ఆఫే వీ మా బప్పగె మచ్చంగ్ ఎవస్తారంజను అత వసి అతె వాణమ హద్దుహోగి తెరేగా అళుగండ గుళువా ఎఖండ్ నిమ్మవం ఎదమే ఆ ఇలాగ్ ఫరాతుం ఫాత్మత్ అజ్జ ఫోన్ హతె నోయ్ హతెంగ్ హతరింగ్ హయ్ హతరింగ్ ఎకే అళుగణమ్మగె లోబేతి బప్ప కాఫు గురాదు వాలుగె హసం ఫువాదు వణి ఫహెమ్మే దేహ సభ్యుగాణి ఆయఫే వీ మా బప్పగె మచ్చంగ్ ఎవస్తారంజను అత వసి అతె వాణమ మీ అదుం ఫెషిగెంగ్ ఎమ్మస్తుగ తెరేగా అళుగండ గుళువా ఎకండ్ నిమ్మవం ఎదమే ఆ ఇలాగ్ ఫరాతుం నీషా ఫువాద్ ఫోన్ హతె ఫహెంగ్ హతరే హతెంగ్ హతరే హయెంగ్ అషే మిహారు గడింగ్ రేగండు హెగ్గడి సాళిస్ హెమ్మినట్ మీ దివి రాచే గాడు

0: మెహరుగణి రేగండు ఎగార్జహి మీ దివ్య రాజ్య గారు. బిస్మిల్లాహిర్ రహమాన్ రహీమ్. అస్సలాము అలైకుమ్. చుక్కు చుక్కు ఆ ప్రోగ్రామ్ కాబట్టి బేఫ్రెండ్ నా మీరేస్ బదులు కొలి అవ్వండి అవును మీ మహమ్మద్ రమీస్ అది మీ మునుఫుహిల్ ముగి దారాగ ఫన్నాను ఎబేఫ్రం కురవా మసేకతక ఎబేఫ్లంగ దిరుళు ముగ కురవ ముగింద బయ కంతతక అది ఎబేఫ్లంగ కురీగి మాజీగి హయాత్తు దిమా బయ ముహిమ కంతతక అది ఎబేఫ్లంగ దిమావి ఎకేకి మీ గొంజి హుంతక ఎబేఫ్లంగ కామ్యాబీ తక మీ హురిహా వాహకత కి బేఫ్రం అహమ్మ గణ దిమట కాడు మే తయారు కొగ్గిన దే ప్రోగ్రామ్ ఎమ్మె బొడు వాహక అడుమే మే అణుఫిల్వాదన ఎబేఫ్రం అది మాయ బయ కంతత తరే అది ఏ గీతరం కామ్యాబి తరే ఎ బేఫ్రం ఫాహ కొల్దవాణ బయ కంతత అది అణుమంగ మీ షో కొమ్మరేగ అంగార్ దు హెగ్గరే గణిస్తేనే ఎగారం బారి అతి బేఫ్రం నాకి అడుమే ఎగ్ గడియర్ గాగంట హేదు కొల్దా హేదు కొల్దారు అడుమంగ ఎ బేఫ్లగ్ హమ మీ వాహత అడుమి కురిమిస్ దన్నవాద హెంతి బేఫ్రం అహమ్మ గణిస్త ముగిందాన ఉమ్మీద్ కురణి తి బేఫ్రం అడుమే మీ గణిస్తే ಒಮ್ಮೆ ಬೇವರಿಯ ಕೇಸ್ ತೆಬೇಫಳಂಗೆ ವರ ಗಾ ಬೇಫಳ ಗೊತ್ತಿಗೆಂದಾನೆ ಎಮ್ಮೆ ತೆಬೇಫಳಂಗೆ ಅಳು ಫಿಲ್ವಾಲ ಬೇನ ಫಳು ಆಗಿನ ಸ್ವಾತ ಕಾಳ್ಮೆನ ಬೇಫಳಗ ಕೊಲ್ಲವೇನಕ ಅದು ಮಿರೇಸ್ ಬರ ಖಾಸ ಬೇಫಳ ಅಳ್ಮೆನ ಹಾಕಿ ವಡೆ ಅಮ್ಮ ಇನ್ನವ ಹಿಂಗೆ ತೊ ಅಳ್ಮೆಂಗೆ ಮಿರೇಗೆ ಪ್ರೋಗ್ರಾಮ್ ಬೇರ ವಡೆ ಅಂದೆವಣಿ ಫಿಲ್ಮ್ ತಕ ದಾವ ವಿದಾಳ ದೇವ ಬೇಫಳ ಆಲ್ಬಮ್ ತಕ ದಾವ ವಿದಾಳ ದೇವ ಬೇಫಳ ದೆಂಗ್ ಲವಾಗ ದುನಿಯೇಗೆ ದೆಂಗ್ ಅಳು ದಂಡವಾದನೆ ರಸ್ ರಸ್ ಕಂದು ಹೋವಾಕಂ ವನ್ಯ ದೆನ್ ಕೊಮ್ಮಸ್ ರಸ್ಕಲ್ಗೆ ನನ್ನ ದಂಡವಾದ ಜಯ ನಿಂಗೆ ತೊ ಹೇಗೆ ಬೇಫ್ರಕ್ಕೆ ಅವನು ದಂಡವಾ ನಿಂಗೆ ತೊ ಲಮಾಗ ದುನಿಯಾಗ ಎಮ್ಮೆ ಮಶೂರ್ ಬೇಫ್ರಂಗೆ ತೆರೆ ಬೇಫ್ರೆ ಆಳು ಮನೆಯಾಕೆ ಬೇರಾಡ ಎನ್ನೋನಿ ಅದು ಅವನು ತೇರವಾಯ ದಂಡನಾಫಿ ಅದನ್ನ ಇತ್ತು ತಾರಫ್ ಕಣ್ಣು ಅವ್ನು ನಾನು ತೇರವಾ ನೋಣಿಯ ಮೊಹಮ್ಮದ್ ಬುಖಾನಿ ವರ ಬುಡ ಶುಕ್ರಿಯ ವಡ ಅಂದವೀತೆ ಅದು ಅದು ಅಳ್ಮೆಂಗೆ ಪ್ರೋಗ್ರಾಮ್ಗೆ ತಿಬೇಫುಣ್ಣ ಆಕೆ ಅಳ್ಮೆ ಕುರಿ ಅದ್ದಾರು ಗಾಗಂಟ ಗಡಿಯಂಗೆ ಹಾ ಇರು ಅಳ್ಮೆ ತಿಬೇಫುಣ್ಣ ಆಕೆ ಹೇದ ಕುರಾನ ಹನ್ನೊಳು ಭಟ್ಟವಾತಿ ಅಳ್ಮೆಂಗೆ ಪ್ರೋಗ್ರಾಮ್ಗೆ ಕುರಿ ಅದ್ದಾರುಗ ತಿಬೇಫುಣ್ಣ ಮಿಗಿನಿಸ್ತೇ ಮಾಲು ಮಾತ ಅವಳಮ್ಮೆ ಎಬೇಫಳ ಗಾಡು ಸೀದ ವಗುತು ಹಿಂಗೆ ತೊ ಅಳ್ಮೆ ಮಿಗಿನಿಸ್ತೇನೆ ದಿವ್ಯರಾಜ್ಯ ಗಾಡು ಲೈವ್ ಕೊಮ್ಮೆ ಮಿಗಿನಿಸ್ತೇನೆ ಎಮ್ಮೆ ಅಳ್ಮೆಂಗೆ ಹಮ್ಮ ಕೊಲ್ಲಕೊಮ್ಮೆ ಸ್ವಾದ ಕಿವಿ ಸಮ ಎಬೇಫಳ ಕಾಕೆ ಮೀ ವಗುತು ಕೊಲ್ಲ ಸ್ವಾದ ರೆಕಾರ್ಡ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ಎನ್ನು ಅಳ್ಮೆ ಕುರಿಯಾಗೆ ನನಗೆ ಮೀ ಅಳ್ಮೆ ಹಮ್ಮ ಫುರ್ತಮಸ್ ಧನ್ಯವಾದ ವಿಭಾಗಕ್ಕೆ ತೇರವ ಮೀ ಮಶೂರ್ ಆಗಿಂದೆ ತೇರವಾಗ ಮೀ ತೇರವಾಗ ಗೊತ್ತು ಮಶೂರ್ ಆಗಿಂದೆಯೇ ಕಿಹಿನ ಬೇಕಂತ ಕಿಹಿನ ಎತ್ತೋ ಕಮ್ಮಿಂದೆಯೇ
1: ತೇರವಾ
0: ಮಡ್ಕೊಲ್ಲ ವಚ್ಚೆ ಅವಳು ಕೂಡ ಟೆಕ್ನಿಕಲ್ ಮಸ್ತನೆ ಅವಳು ಎಕ್ಕಮ್ಮ ಬಾತೆ ಅವಳು ಕೂಡ ಕಂಬ ದಕ್ಕಾಲಕೊಂದು ಎಣ್ಣ ಮೆಸ್ ಪುರ್ತಮ ಅವಳು ಮೀ ಹೆಂ ಮೀ ಅವಳಿಗೆ ಪ್ರೋಗ್ರಾಮ್ಗೆ ಮೀ ರೀತಿ ಲವೆ ಅವಳಮೆ ಗೆಣಸ್ ದೀಪ ಅವಳು ಹೀವನ್ ಕುರಿಯ ದಾಣಿ ಹೆಂಗೆ ತೊ ತೇರವಾಯಕ ವಿ ತೇರವಾ ಕಿಹಿನ ಬೇಕಂತೋಯ ಮಿ ಲವ ದುನಿಯಾಗ ಮಿಸಬ ಆದಿವಣಿ ಕಿಹಿನೆತ್ತೋ ಅದು ಮಾವ ಕಾಮಯಾಬಿ ತಕ ಅದಿ ಬೈ ಮುಹಿಮ ವಾಹತ ಅವಳಮೆ ತಿಬ್ಬೆಫಣ ಆಮೆ ಅವಳಮೆ ಗಿಣಸ್ತೇನ ಅವಳಮೆ ಮಿಹಾರು ಗಿಣಸ್ತೇನೆ ವರ ರೀತಿ ಹಿಗ್ಗೆ ಲವೆ ಲೇಖ ಫೋ ತಿಬ್ಬೆಹಣ ಬದುಕೊಲ್ಲಾನು ಇನ್ಸಾರ್ ಕೊರ ವಾತೆ

0: గడియం ఫతిహ్ హతరు గడి 30 నిమిషాలు మీది విరాజ్ చేయగాడు.
1: హిదాయతుగా మగుదాయం.